0: ఎవరెన్నం హెక్కెవ్వే ఎయ్ హమకశ్వరం బరా వెగింవా నవ్గా తిమన్ రస్ఫలాంగె ఎవరెంగె దరిఫస్కొడు ఉఫుల్లవా దివ్వికమే.
1: وَخَلَقْنَا لَهُمْ مِنْ مِثْلِهِ مَا يَرْكَبُونَ
0: అది ఎఫద తకితి ఎవరెన్ అరాగన్ దువ్వాన తకితి ఎవరెన్నట్టకా తిమన్ రస్ఫలాంగె హద్దవా దివ్వీమే.

ఎవరెం బుణతే తియబా మీహున్ని తెదు బునా బయకు కంగా వానమ తియ బునా అజాబుగే వాద్ అన్నానీ కొంగిరకుం హయ్యే.

హమకషవరం అల్లాహు మెనువి ఇలాహకునువాకమ ఎవరెన్న బునవి జహిందకు ఎవరెం బొడావె గన్నకం గావు.

0: ఎవరింగే తెరేం బునా మీ హకు బునానెతే హమకాశవరం థిమన్నాయం ఎక్వేరియకు వి
1: యఖూలు అఇన్నక లమినల్ ముసద్దిఖీన్
0: ఎక్వేరియా బున ఉళితే హమకాశవరం తిబావని ఖియామ ద్వసన్నానేకం తెదుకురా మీ హుంగే తెరేం హియే.

0: ఇవో దెన్ హురి హకుదివస్ మెదుగు ఫిలావళు ముదరిసి గడ్డం కేవాణి
1: అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్.

0: ఎవరెన్నం హెక్కెవ్వే ఎయ్యి హమకశ్వరం బరా వెగింవా నవ్గా తిమన్ రస్ఫలాంగె ఎవరెంగె దరిఫస్కొళు ఉఫుల్లవా దివ్వికమే.
1: وَخَلَقْنَا لَهُمْ مِنْ مِثْلِهِ مَا يَرْكَبُونَ
0: అది ఎఫద తకితి ఎవరెన్ అరాగన్ దువ్వాన తకితి ఎవరెన్నట్టకా తిమన్ రస్ఫలాంగె హద్దవా దివ్వీమే.

ఏవరెం బుణతే తియబా మీహున్ని తెదు బునా బయకు కంగా వానమ తియ బునా అజాబుగే వాద్ అన్నానీ కొంగిరకుం అయ్యే.

0: సఫ్సఫత్ తిబ్బవా మలాయికతున్నాయ్, ఉరెదుంతకుం మీస్తకుం దురుకురవ్వా మలాయికతున్నాయ్, ఖుర్ఆన్ కియవా విదాళువా మలాయికతుం గందివ్వా వహీ కురవమే.
1: ఇన్న ఇలాహకుం లవాహిద్,
0: హమకషవరుం తియబామీ హుంగే ఇలాహకి ఎక్కవంత రస్కలాంగికం కషవరే.
1: رب السماوات والأرض وما بينهما ورب المشارق.
0: ఎకలాంగి ఉడుతకాయ్ బిమాయ్ ఎదమెదుగా వాహా తంతనాయ్ తకెచ్చాయ్ తరిరు హందు అరా ఉదరిస్తౌగ్య వెరి రస్కలాంగి.
1: إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ,
0: హమ కషవరుం తిమన్ రస్కలాంగి అలిగద తరితౌగ జీన తెరికము ఎమ్మె క్యారి ఉడు జీన తెరికురవీమే.
1: వహిఫ్వం మిన్ కుల్లి షైతానిం మారిద్,
0: అది నుఖ్యమంతరి కొమ్మె షైతానగ్గ కిబై ఏ ఉడు రక్కా తెరికురవీమే.
1: لا يسمعون الى الملأ الاعلى ويقذفون من كل جانب.
0: ماتويري وگيموا جماعتن دكوا واهك فلا ابهي ملائكتن دكوا واهك فلا ادو همك اي شيطان نكلدان وگنن وته ادي هريها فراتكم اي شيطان نا دمايا گينيلا اوكوانته.
1: دحورا ولهم عذاب واصب,
0: بيركو فسالمغ غوتنه ادي كندي گنودان عذاب ايرنمته.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగా వాతనాయి త్యబామీహుంగే ఫహతుగా వాతన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెన్ ఫురగస్ది ఎంబురిదే.

0: لهم بلى وهو الخلاق العليم
1: ఎవరెం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బింగ్ హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యె నూనెకే ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఎ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమా మతివరికం హురి అడుకమె నమాద కొరవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కొరవని తెబామ్యుంగె తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కొరా ఇంతిజారి ఏయివెస్ ఏనెట్టక నమాదు గొతుగా లేవిగిన్ దానిత్ ఏంకమున్ మీహకు నమాదిగ్గె ఉమ్మీదుగా నమాదు ఒగుతూ అనుమ కురీగా ఏన మిస్కితుగా మడుకురా మడుకురుం లేవిగిందని నమాదుగె తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా వెస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కొరవని ఏనగి అహులుంగె క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరియుళుమ దియుం మనా విఫా ఇవని ఏన నమాదక్కురి ఇంతిజారి ఏంకమున్ ఏనెట్టక నమాదు గొతుగా ఇకం లేవిగిన్ దానితి హమ ఎహమ్మె రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కొరవని మీహకు ఏనా నమాదు కుర్మ ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గెన్ ఇంకమ వానమ ఏన హదస్వరి నువే నువత మీహక వాహక దిక్కుముగ శోభం ఏనగి వికురు మెదు కండాలేఫా నువాకమ వానమ వికురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికె బేకలు ఏనయ దువా కొద్దెము గిందవానితి ఎబేకలు విదాళము గిందవానితి అల్లాహుమ్మగ్ఫిర్లహ్ అల్లాహుమ్మర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫు సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అగుణమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవెస్ నమాదుగే ఉమ్మీదుగా అగుణమెన్ మితిబే తిబుమ కీవెస్ ఏ నమాదుగే కురింకముగా వ్యస్ అది నమాదుగే ఫహుంకముగా వ్యస్ ఏ మలాయికె బేకలుంగె దువా అగుణమెన్న లిబిగెన్ దానికము ఏ బేకలుంగె దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుసవాది ఉమష అది ఎమోమిన్ అళాయ రహమెల్లవుమంగది అల్లాహతుగా కురేముందా దువాయకముగా ఫావి ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసుడు మట్టక నమాదం అడుగుమెందే అహమ్మియతు ఇతురు కురం ఎబజే ఏంకము నమాదట్టక ఇంతిజార్ కురుమకి ఎయి వరం ముహిమ్ముఖమే వాఖరు దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

0: మీ దీనుగాడు.
1: కీరితి రసూల సల్లల్లాహు అలైహి వసల్లమ దునియదు ఎమ్మె మతివిరి సాహిబ
2: సల్లల్లాహు అలైహి వసల్లం.
3: بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة والسلام على رسول الله وبعد. కిరిత్ మా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హంగురా మేక లష్కర్ తయ్యార్ కురవ్వా ఇరుగా ఏ లష్కర్ నసేహ్ దెవ్వా ఏ లష్కర్ గు హురిహా ఎమ్మిన నసేహ్ దెవ్వా హదీస్ కురవ్వా ఫవా బస్ ఫుల్ తక్కా ఆస్ ఫవే హియబా మీహుం ఎవ్వస్ అంహెనకు కథలను కురాటి ఎవ్వస్ ముస్కుళియకు కథలను కురాటి అది ఎవ్వస్ కుడకుజ్జకు కథలను కురాటి అది మీగే ఎతురుమస్ ఇకరేక్ ఫాన్ నసేహ్ దెవ్వము హదీస్ కురవ్వా ఫవా బస్ ఫుల్ గు మానగ ఆస్ ఫవే తియబా మీహుం ఎవ్వస్ గహెన్ నుకొండారి కొమ్మెహెన్ కండం మజ్బూర్ వెగెన్ నూనె ఎవ్వస్ గహెన్ నుకొండారి అది అళకం కొం ఉళే తంతన గెల్లు నుదేరి ఇకలేక్ ఫానకి ఎమ్మె హిప్పుడు తిరి ఓగావిరి మా నబీయ సల్లల్లాహు అలైహి వసల్లం.
0: అషేఖ్ హసన్ తౌఫీక్.
4: రసూల్ బేకలున్నా నబీ బేకలుంగి సీరతకి ఇర్షాద నసీహత్కి దమ్మరి
5: ఎ దమ్మరుగి అలిం హోదే తజ్రుబాయకి హయాతుగి రాస్తా ఫస్య గెంగుస్తేని ఆరు కాటియే
6: ఎ ఆరు కాటిగే హి మాదమ్య కొషారు కురాత కిచ్చకి హేయో హలాల్ తకిచ్చం కదమ్మ
5: దీను గెడుం గెనిస్తేని
7: రసూలున్న నబీయు
8: హోమ దోగె మెందురు అంబరా దేచ్చహారు రిపీట్ అంగారు దోగె హెందును అక్కడ తిరిహు అది బుధ దోగె రే తిహకట్ తిరిహు
5: హమైకణి నూదిహ మెగాహెర్ట్స్ దీను గేడు.
9: హిమబిహి జెహిఫావా మీహకు కెస్సా కింబిహి అళుమున్ వ్యాగెతెరే వైరస్ ఫెతురెగెన్ దియుమున్ హిమబిహి ఫెతురే బందు తనెగ్గానమ దెగడిరెన్ హైరువందెన్ వ్యాగెతెరేగ వైరస్ హురే
10: వైరస్కి అసరు హురి తనెగ్గ అల్లుమఫహు లొలా నేఫతా ఆంగాగా అల్లుమున్ హిమబిహి ఫెతురే
11: బయ్యా దెకొళ దిఫా ఇబారు నిమ్మీహుం అది మీసల్స్ వ్యాక్సిన్గె దె డోస్ ఫురిహము కొఫా నువా ఫరాతక బలి జహముగె ఫురుసత్ బొడు హిమబిహిగె అలామతె ఫెణిజనమ లస్ను కురవా సిహి ఫరువా హోదవా
12: قال رسول الله صلى الله عليه وسلم آية المنافق ثلاث إذا حدث كذب وإذا وعد أخلف وإذا اؤتمن خان متفق عليه معني رسول الله صلى الله عليه وسلم حديث كربيه منافقون علامات تنك أي واهك دكا هندو دوغو هدوما వాదె వెజ్జనమ ఎయా ఖిలాఫుమా అమానాతెన్ హవాలు కురవిజ్జనమ ఎయన్ ఖియానా
5: పని రేకండు ఏ కారకడి ఫనరి మినిట్ మీ దీను గాడు.
4: రన్ సఫా రన్ సఫా.

0: మీ ప్రోగ్రామ్ గా మీకు నిస్తని డాక్టర్ అబ్దుల్ మజీద్ అబ్దుల్ బారి లివాఫవా కీరితి రసూలాగే సున్నై ఇస్లామీ షరియత్ కే దేవన మస్తరు మీ ఫోతుక హిమినే మౌలుమాత్ మీ మౌలుమాత్ హుషాళాతేని హసన్ హలీం.
1: ఇజ్మాయకి ఎమ్మె వరుగద దలీల్ ఇజ్మావ వెవెని ఏగె మచ్చ బురవివే దలీలే ఖురువాను నువత సున్నతున్ లిబెన్ హున్న మస్సల తహుగె మచ్చ ఎహెన్ కమున్ ఎవ్వెస్ మస్సలే కామెదు ఉమ్మతుగె దన్నబే కలున్ ఎవ్వెస్ జమానెగ్గ ఇజ్మావ వెవడాగెన్ ఫినమ ఏగె ఫహుం వడాగన్నవా దన్నబే కలున్నన్ ఎబే కలున్నీ కితమ్మె ఫున్నాంబు ఉస్ బేఫుళుం కముగ వియస్ కొరీగ వెవిఫవా ఇజ్మాయా ఖిలాఫె వడాగతుముగె ఎవ్వెస్ ఇఖ్తియారే లిబిగెన్ నువే ఎహెనీ ఎవ్వెస్ దువస్వరిగ్గ ఇల్ము వెరిన్ కమకామెదు ఇజ్మావె వెడాగెన్ ఫినమ ఎగుతకి ఎవ్వెస్ షక్కెన్నెతి రంగళుగుయ్ మికం కీరిత్ ఖురువానున్న కీరిత్ రసూలా సొల్లల్లాహు అలైహి వసల్లంగె బస్ఫుళుం వర సాఫుకుం ఎంగి ఎకలేగి ఫాన్గె హదీస్ ఫుళిగ్గె మానాగావే తిమం కలేగి ఫాన్గె ఉమ్మతుగె ఎమ్మెన్ మగుఫరదుమకం ఇబ్బహెన్నువానే కీరిత్ రసూలా సొల్లల్లాహు అలైహి వసల్లంగె సున్నతం అమల్ కురుం వాజిబువెగెం వాకమ అస్హాబు బేకదుమణి ఇత్తిఫాకు వెడాగెంఫ షరుయి హుకుమ్తం ఇస్తిన్బాతు కురెవ్వుముగ కీరిత్ ఖురువానికే ఎఫ్ఫదా సున్నత కీవెస్ హుకుమ్తం నెరవే దలీలెక్కముగ ఎబేకలుం బల్లవాఫవే ఏ ఖురువానున్న రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగె అమలు ఫుళున్న ఎకలేగి ఫాన్గె బస్ ఫుళున్న ఎఖురారు ఎవడాగతుమున్ మికం ఎంగేతి మిగుతుం బలాయరు మీగ ఎం మిసాలకి కీరిత్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం మువాజ్ బును జబల్ కాజియే గిగొతుగ యమన ఫొనువ్వమున్ ఇతురు ఎకలేగి ఫాన్ కురెవ్వి సువాలుగి తిరేగ అస్ఫవి కలేగి ఫాన్ హుకుం కురవ్వాణి కొంగుతగ తోయి మువాజ్ దెన్నెవి కీరిత్ ఖురువానషై సువాలు కురెవ్వి ఖురువానుం ఏగె హుకుం నుఫెని జనమ దెన్ హుకుం కురవ్వాణి కొంగుతగ తోయి దెన్నెవి అల్లాహ్గె రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగె సున్నతషి ఫతువా దినుముగయ్యా షరుయి కంకంగయ్యా మినుమెస్ దీనుగె హురిహా కమెగ్గ కీరిత్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లంగె సున్నె దలీలె కముగ బెలుమి సహాబీంగె దువస్వరుగ ఎవ్వెస్ ఖియాల్ తఫాతు ఉమెన్నెతి ఇత్తిఫాగుయ వడాగెం ఫవా కమె సహాబీంగె ఫహుగ తాబీయీ జమానుగవెస్ అది ఏగె ఫహుం మియదా హమియన్ ఆ జీలుతహుగవెస్ ఎవ్వెస్